0: All right, good morning, good afternoon, good evening, as the case may be. Wandanamalu to everyone. Good to have you in our class this morning. For me, and good evening to you.
1: అందరికీ వందనాలు అండి. మీకు అందరికీ కూడా శుభ సాయంత్రము. నిజానికి నాకు ఇది శుభోదయము. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ తరగతిని మనము చక్కగా ప్రారంభించుకుందాము.
0: This is part two of our lesson that we started last week. Of course, we are in Basics of Belief, talking about Christian living.
1: మనము ఈరోజు మనము రెండవ అంటే నిన్న గత వారంలో ప్రారంభించినటువంటి పాఠాన్ని మిగతా ఆ పాఠంలోనే మిగిలినటువంటి రెండవ భాగాన్ని మనం ఈరోజు తెలుసుకుంటున్నాము. అయితే మనము ఇప్పుడు రెండవ సెషన్లో క్రైస్తవుని యొక్క జీవితం గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు మూడవ తరగతిలో రెండవ భాగంలో ఉన్నాము.
0: So we are going to continue. We started last week. The title of the lesson, of lesson two, is The Christian and His Speech. What we say, the way that we act, the Christian and His Speech.
1: మనము క్రైస్తవ జీవితం గురించి మూడవ భాగంలో మనం ఉన్నప్పుడు నిన్నటి వారం మనం క్రైస్తవుని యొక్క జీవితంలో భాగంగా అతని యొక్క మాటలు ఎలాగా ఉండాలి, ఎలాగ మాట్లాడాలి, ఎలాగ నడుచుకోవాలి, ఏ విధంగా పలకాలి అని చెప్పి గత వారం మనము కొద్ది వాక్యాన్ని మనం నేర్చుకుని ఉన్నాము.
0: And just to review our points before we do a prayer, the first point we talked about, a Christian must speak the truth. We always have to speak the truth. The truth will set us free.
1: మనము అంశంలోకి వెళ్ళబోయే ముందుగా గత వారం చెప్పినటువంటి వాక్యాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నాము. అందులో భాగంగా మొదటి పాయింట్ వచ్చేసి క్రైస్తవుడు ఖచ్చితంగా నిజమే మాట్లాడవలను, సత్యము అతనిని స్వతంత్రుని చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చదువుకొని ఉన్నాము.
0: Point number two, we talked about a Christian must control angry words. We have to control anger anyways, but especially we have to control angry words.
1: మనము ఖచ్చితంగా మనం కోపాన్ని మనం అదుపులో ఉంచుకోవాలి. అలాగే దానిలో భాగంగా ప్రాముఖ్యంగా కోపం కలిగినప్పుడు వచ్చేటువంటి మాటలను మనం ఖచ్చితంగా కంట్రోల్ చేసుకునే వారిగా ఉండాలి.
0: And then we talked about in point number four, a Christian must avoid harmful speech. Harmful speech.
1: Point number three, brother.
0: Yes, point number three. A Christian must avoid harmful speech.

0: మనము తరచుగా మన మధ్యలో చాలా గొడవలు వస్తూ ఉంటాయి, చాలా వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి. అయినా అప్పటికి ఆ సమయంలో కూడా మనం ఎలాగ మాట్లాడాలంటే, బాధించే వారిగా మనం మాట్లాడకూడదు, ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా మనం మాట్లాడకూడదు. మరి వీలైన వాటికి వాళ్ళకి క్షమాబుద్ధి కలిగే విధంగానే మనం మాట్లాడగలగానే, వాళ్ళకు కఠినమైన మాటలు మనం వాళ్ళని మాట్లాడకూడదు.
1: All right, so that brings us to point number four, which we will get to. But first, we'll ask Brother Ravi if he will lead us in prayer, and then we'll get to point number four, new information today on our lesson.
0: ఓకే, ప్రేయర్ చేసుకుందామండి. అందరు ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు మా తండ్రి. ఇదిగో మా తండ్రి, రాత్రికాల సమయంలో మీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడుకొని సంరక్షించి మీ చెంత చేర్చుకొని ఈ వాక్యమును నేర్చుకోవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, ఈ క్లాస్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మా తండ్రి. ఇదిగో మా తండ్రి, మరి ప్రాముఖ్యంగా మీ దాసుడు మాకు బోధించడానికి సిద్ధపడినటువంటి ఆ విధానాన్ని బట్టి అతన్ని దీవించి ఆశ్రయించండి మా తండ్రి. బ్రదర్ పాల్ గారు ఎంతో ఆశతో ఆసక్తితో ప్రాంతంలో చాలని సిద్ధపడి ఉన్నారు మా తండ్రి. అందులో భాగంగా మా తండ్రి, అతనికి ట్రాన్స్ఫర్ తర్జుమాదారుడిగా నేను కూడా ఉన్నాను మా తండ్రి. చిత్తమైతే నాకైతే నేర్చుకోవడానికి నేర్పించండి మా తండ్రి, నేను నేర్చుకుంటాను. ఖచ్చితంగా ఆయన బోధించేటువంటి మాట ఉన్నది ఉన్నట్టుగా నేను విన్నట్టుగా ఆ ఇతరులకు బోధించే విధంగా చక్కగా చూసుకున్నట్టు సహాయం తెచ్చమని కోరుచుంది మా తండ్రి. ఈ తరగతి అంతా కూడా తోడుగా మా తండ్రి కాపాడుకోండి. మీ యొక్క చిత్తానుసారంగా మీ మాటలను మేము పలుకున్నట్టు మాకు సహాయం తెచ్చేయమని, రావడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా సకాలంలో నడిపించుకోమని కోరుకుంటూ, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమును అడిగి వేడుకొని చున్నాము మా తండ్రి. ఆమేన్.
1: Amen. All right, back to the Christian and his speech. Point number four. Point number four today is a Christian must use words to build others up. A Christian must use words to build others up.
0: చూడండి, ఈరోజు మనము నాలుగో పాయింట్ లోకి వచ్చాము, నాలుగో అంశం భాగంలోనికి వచ్చాము. అయితే నాలుగో ఈరోజు క్రైస్తవుడు తప్పకుండా ఇతరులను బలపరిచే మాటనే మాట్లాడాలి అనే అంశంతో మనం ప్రారంభించుకుందాం ఈ తరగతిని.
1: So the other points that we reviewed today were from the negative. You can't say some bad things, but on this point, we have to use things to build others up. So we want to read Ephesians chapter 4 and verse 29. Ephesians chapter 4 and verse number
0: 29. ఇతరులను మనం బాధి మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు ఈ ఈ నాలుగవ భాగంలో నుండి మనం చూసినట్లయితే, ఇతరులను మనం బలపరిచేందుకు ఎలాంటి మాటలు మాట్లాడాలి అని చెప్పి తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఎఫెసియన్స్ 4:29.
1: Correct.
0: వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడి గాని దుర్భాషి ఏదైనా మీ నోట రానియకుడి.
1: Okay. So Christian speech is not just about avoiding bad words. That's what we talked about last week. But that's not all there is to it, just to avoid bad things.
0: చూడండి, మనం గత వారం చూసాము ఏమంటే, క్రైస్తవుడు ఎప్పటికీ కూడా చెడ్డ వాటిని పలకకూడదు, నెగిటివ్ మాటలు మనము పలకకూడదు అనేటువంటి విషయాన్ని మనము గత వారంలో చదువుకున్నాం, అది నిన్నటి వరకు. అయితే ఈ రోజు వేరే అంశాన్ని మనం ఏం చేయాలో చూసుకుందాం.
1: But we have to use our words for good, as the Bible says here, as the Apostle Paul says in Ephesians. We have to use words to edify or to build up.
0: చూడండి, మనం ఖచ్చితంగా మనం ఎలాంటి మాటలు మాట్లాడాలో అపోస్తలు అనేటువంటి పౌలు ఇక్కడ బోధించి చెప్తున్నాడు మనకు. ఎప్పటికైనా మనము క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనంలో మాట్లాడాలని చెప్పబడుతుంది.
1: If you look at some old building, sometimes on the close to the roof, you'll see these things that are very curled and they're made out of concrete and they're beautiful, but they're called edifices. And what that is the same as we get our word to edify. They hold up the roof. And that's really what edifying is. We're holding up, we're propping up others by the words that we use.
0: చూడండి మేడము, ఎప్పుడైనా ఒక కాంక్రీట్ మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కగా రూపుదిద్దుకున్నటువంటి ఆ నమూనాను మనం చూసినప్పుడు, ఆ బిల్డింగ్ చూసినప్పుడు, కింద నుండి ఎన్నో ఎన్నో ఇటుకలతో పేల్చుకుంటూ పేర్చుకుంటూ చక్కగా ఒక రూపుదిద్దినట్లుగా మనం చూస్తాం. అలాగనే ఈనాడు
1: Let's see, we're still recording, okay. So sorry, that was my fault. I hit a bad button there. Yeah. Go ahead.
0: Okay. చూడండి, ఒక ఒక వెంటిని మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ చక్కగా ఇటుకలతో పేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. మనం చూసినట్టు చక్కని అందమైనటువంటి ఒక ఇల్లు కనబడుతుంది మనం. అలాగే క్రైస్తవుని యొక్క జీవితం కూడా అంతే. ఖచ్చితంగా చక్కని మంచి మాటలను, క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలను పలుకుతూ ఒకరినొకరు మనం కట్టుకుంటూ వెళ్లాల్సినటువంటి వారిగా ఉండాలి. అది పౌలు మనకు నేర్పుతూ ఉన్నాడు.
1: So think about the people who are around you, the people that you have an influence over. Not everybody is like I am and like we are.
0: చూడండి, మనము మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రభావం ఖచ్చితంగా ఇతరుల మీద పడే విధంగా ఉంటుంది. చాలా మంది మనలాగా ఉండేవారు కూడా ఉండరు కదా, మనలాగా ఉండరు కదా కొంత. చాలా మంది మన వల్లే ఉండరు, వాళ్ళు కొంతమంది కొంతమంది మంచిగా ఉంటారు. ఆ గురించి మనం జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది.
1: It's human nature to think about people like me. We think everybody's life is just like me. And that's just human nature. If I do this, then the other person ought to do this. That's human nature.
0: Yes. Chala mandi em anukuntarante nenu chestunnanu kada nalage andaru cheyali kada ani anukuntaru antaru. Nijame nenu manchoni kada andaru naga nalage untaremo le anukuntaru. Nijaniki idi oka manishi aalochana chestunnatundi common ante chala ఇలాగే అనుకుంటారు కదా మనుషులు, ఏమంటే నాలాగే అందరు కూడా ఉంటారులే అని అనుకుంటారు. కానీ అది వాళ్ళ నైజం, అది మనుషుల యొక్క నైజమే గానీ అలాగే అందరు కూడా ఉండలేరు. ఓకే,
1: but when we look at others around us, we have to understand that there are people who are discouraged. We never know what's going on behind the scenes in someone's life. There are people who are discouraged, there are people who are grieving. There are people who are dealing with temptation. And we have to take that into consideration when we're trying to build people up.
0: చూడండి, మనము మనలాగే అందరూ ఉంటారులే అని మనం అనుకున్నప్పుడు అక్కడ మనం పొరపడినట్లే. ఎందుకంటే చాలా మందికి ఎన్ని అవసరాలు ఉన్నాయో తెలియదు, ఎన్ని శ్రమలలో ఉన్నాయో తెలియదు, ఎన్ని శోధనలు ఉన్నాయో వాళ్ళ గురించి మనకు తెలియదు. వాళ్ళు ఎన్నో శోధనలు ఎదుర్కొంటున్నారో మనకు తెలియదు. అలాంటి వారిని మనం ఆలోచించాలి. అలాంటి వారిని వారి యొక్క స్థితిని ఎదిగించే వారిగా మనము మాటలతో మనం మాట్లాడాల్సిన వారులుగా ఉండాలి.
1: సో యాజ్ ఎ క్రిస్టియన్, ఇట్ ఈస్ మై డ్యూటీ అండ్ ఆబ్లిగేషన్ టు మేక్ ష్యూర్ దట్ ఐ కేర్ అబౌట్ అదర్స్.
0: చూడండి, క్రైస్తవులమైనటువంటి మనకు ఉన్నటువంటి పని అది అవసరము.
1: We have a saying here in the West that people don't care how much you know. In other words, they don't care your intelligence, and especially if you're trying to teach people about the Bible. People don't care how much you know until they know how much you care.
0: Okay. చూడండి, ప్రజలకు మనం ఎలా ఎలాగ బోధిస్తామో వాళ్ళకి అంటే మనకు ఎంత తెలుసుదో అనే ఎంత తెలుసు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. అయితే వాళ్ళు మన స్థితిని ఎరిగినంత వరకు కూడా మనం ఎంతగా ప్రయాసపడుతున్నామో వారికి తెలియనే తెలియదు. వాళ్ళు కూడా అగైన్ బ్రదర్
1: యా పీపుల్ డోంట్ కేర్ హౌ మచ్ యు నో until they know how much you care.
0: చూడండి, మనము ఎంతగా వారి మీద బాధ్యత చూపిస్తున్నాము అనేటువంటి విషయం వాళ్ళు మన గురించి తెలుసుకునేంత వరకు మనం ఎంత కేర్ చేస్తున్నామో వారికి అర్థం కాదు.
1: So, you know, I can go and try to teach someone about the gospel, but if they are among those that we just talked about, those who are discouraged, those who are dealing with temptation, they need to know that we care about them first before we can ever teach them about the gospel. And so the words that I say are very important to them.
0: Sunday, Manamo. మనం వాక్యం ప్రకటిస్తున్నటువంటి మనుషులకు వాళ్ళు వాళ్ళ చుట్టూరా ఎన్నో సమస్యలతో ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి వాక్యం మనం అందించాలనో దాని గురించి మనం జాగ్రత్త పడాలి. వాళ్ళకు ఎలాంటి వాక్యం అవసరమై ఉంటుందో ఆ వాక్యాన్ని మనం చక్కగా వాళ్ళకు అవసరమైన వాక్యాన్ని గుర్తించి వాళ్ళకు బోధించే వారిగా మనం ఉండాలి. ఓకే.
1: And if you think about, as I just said, people don't care how much you know how much you care. Jesus practiced that principle all the time because he would feed people and then he would teach them. He would heal them and he would teach them. So he was showing them how much he cared about them, and then they were able to listen to how much he knew.
0: సువార్తను ప్రకటించలేదు. ఆయన వాళ్ళకు కావలసినటువంటి ఆహారాన్ని ఇచ్చాడు, ఆ తర్వాత వాక్యాన్ని ప్రకటించాడు. ఆయన వారికి కావలసినటువంటి స్వస్థతలు ఇచ్చాడు, ఆ తర్వాత వాక్యం ప్రకటించాడు. చూడండి, వారి మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అనేటువంటి విషయం వాళ్ళకు అర్థమయ్యే విధంగా వాళ్ళకు తెలియజేస్తే ఆ తర్వాత వాళ్ళకు అర్థమైనటువంటి వాక్యాన్ని వాళ్ళకు నేర్పిస్తూ వచ్చాడు.
1: Few kind words can make a big difference in someone's life. And each of us have problems and each of us have different things, but sometimes we have to push that down so that we can build up others and make others feel better. And so using a few kind words can always make a difference.
0: చూడండి, మనం మాట్లాడుతున్నటువంటి కొంచెమైనటువంటి కొద్ది మాటలే మనుషుల యొక్క జీవితాలను ఎంతగానో ప్రభావితం చేసి వాళ్ళను మార్చే విధంగా ఉంటాయి. కొన్ని మాటల్లో మనం వాళ్ళని ఎదిగించే విధంగా ఉంటుంది, కొన్ని మాటలు మనం వాళ్ళను ఇంకా కృంగదీసేవిగా ఉంటాయి. కాబట్టి మనం మాట్లాడే మాటలు వాళ్ళకు మేలు కలిగినట్లుగానే మనం మాట్లాడాలని చెప్పబడుతుంది బైబిల్.
1: Proverbs chapter 16 and verse 24. Proverbs 16 and verse number 24.
0: సామెతల గ్రంథము 16వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఓకే.
1: So this is actually a very beautiful verse, isn't it? Pleasant words are as a honeycomb of honey, sweet to the soul and health to the bones. Honey is very good for you. It's it can help you with allergies. It can help you with a lot of internal things that people don't realize. So even Solomon would say pleasant words are as a honeycomb, sweet to the soul and health to the bones. So the point is, pleasant words, those are the things that we ought to use.
0: చూడండి, ఇక్కడ 24వ వచనంలో సొలొమోన్ గారు ఏమని చెప్తున్నారు ఒకసారి ఆలోచన చేద్దాము. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి. మనకు తెలుసు తేనె ఎలాంటిది అంటే మనకున్నటువంటి రోగాలకు, కొన్ని వైద్యాలకు కూడా ఉపయోగపడుతుంది తేనె. అది తేనె చాలా చక్కగా తీయగా మధురంగా ఉంటుంది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అలాంటి మధురమైనటువంటి తేనె ఏం చేస్తుందంటే మన ఎముకలకును ప్రాణమునకు మధురంగా ఉంటుంది, ఎముకలకు ఆరోగ్యం చేస్తుంది. కాబట్టి మన మాటలు చాలా బాగా ఉంటే మన ఎముకలకు కూడా మన ఎముకలు కూడా బలపడతాయి అనేటువంటి విషయాన్ని సొలొమోన్ గారు చెప్తున్నారు.
1: సో a Christian always has to ask, are my words building up or are they tearing down people?
0: క్రైస్తవుడు ఎప్పటికీ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి, నేను మాట్లాడుతున్నటువంటి మాటల వలన ఎదుటి వాళ్ళు కృంగదీయబడుతున్నారో లేక వారు ఆత్మీయంగా ఏమైనా ఎదుగుచున్నారా? ఇలానే మనము ఆ వ్యత్యాసాన్ని మనం పరీక్షించినట్లయితే మనము మాట్లాడే మాటలు మధురంగా ఉంటేనే ఎముకలకు సత్తువు అనే విషయాన్ని తెలియజెప్తుంది. కాబట్టి మనం ఈ రెండింటి విషయంలో క్రైస్తవులుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాము అని.
1: Now, Jesus would have some harsh words sometimes, but the people that he gave harsh words to were sinners, scribes, Pharisees, hypocrites, he would call them. So he would have harsh words, but for the most part, he was always building up and always encouraging to other people.
0: చూడండి, యేసుక్రీస్తు కూడా కొన్నిసార్లు కఠినమైనటువంటి మాటలు మాట్లాడారు వాళ్ళకు బాధ కలిగే విధంగా, కానీ ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమైనదంటే వారికి ఉన్నటువంటి ఆ హృదయంలో చెడుతనమును తీసివేయడానికే ఉన్నది. వారిని ఎప్పటికీ కూడా ఎదిగించడానికి, అభివృద్ధి అవ్వడానికి, వారి ఆత్మీయ స్థితిని మెరుగుపరచడానికి ఆయన హార్ష్గా కూడా కొన్నిసార్లు మాట్లాడాడు. అయితే ఆ మాటలను బట్టి వాళ్ళు ఖచ్చితంగా మారాలనే మాట్లాడాలి, కానీ వాళ్ళు నశించిపోవాలని ఎప్పటికీ కూడా మాట్లాడలేదు. మనం కూడా అలాగే మనం మాట్లాడే మాటల వలన ఎదుటి వాళ్లకు మార్పు రావాలి, మార్పు వచ్చే విధంగా ఒకవేళ మాట్లాడాలి, కానీ వాళ్ళు నాశనం కావాలి అన్నట్లుగా మనం వాళ్ళని కృంగదీసే విధంగా మనం మాట్లాడకూడదు.
1: So every morning that I wake up, I can make the decision that I can be in a bad mood and I'm going to make everybody else in a bad mood and I'm going to use harsh words, or I can live as a Christian and regardless of what's going on with me, I'm going to use words that are encouraging and build people up.
0: చూడండి, మనం ఉదయాన్నే లేవగానే మనకు రెండు రెండు రకములైనటువంటి మూడ్ ఉంటుంది. అంటే మనకు రెండు వ్యత్యాసమైనటువంటి మన స్థితులు ఉంటాయి. ఒకటి ఏంటంటే లేవగానే మనము విచారంగా ఉంటాము, ఎదుటి వాళ్ళని కూడా విచారంగా అయ్యేలాగా మనం మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళకి ఎప్పటికీ కూడా కీడు కలిగించే విధంగానే మనం మాట్లాడుతుంటాం. అలాగే రెండో విషయం ఏమిటంటే మనము ఉదయాన్నే లేస్తానే క్రైస్తవుడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకొని క్రీస్తులు చెప్పినట్లుగా క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూలమైన వాచనాల మాటలమే మాట్లాడుతూ ఇతరులకు మేలుకరంగానే మనం ఉంటాం. ఈ రెండింటిలో మనము ఏది ఎంచుకోవాలనో దానిని మనం సరైనదిగా చూసుకొని క్రైస్తవుడుగా ఉండడానికే మనం ప్రయత్నం చేయాలి.
1: So one question and then we'll move to the next point. When was the last, let's ask ourselves, and I'll ask me, when was the last time I encouraged someone on purpose? And what I mean by that is, you know, it's easy to encourage people that you want something from. Let's just say I wanted to borrow 500 rupees from Brother Ravi. And I would say, oh, you look great today. You look wonderful. You're doing good. I'm so proud of you. You see, I'm encouraging him, but I have a motive for doing it. I want to borrow some money. But when's the last time we encouraged people just to encourage them so that they could have a better life?
0: చూడండి, ఇప్పుడు మనం నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్ళబోయే ముందుగా ఒక ప్రశ్న వేసుకుందాము. మనం చివరిసారిగా పక్కన వారిని మనము ప్రోత్సహించినట్లుగా మాట్లాడేది ఎప్పుడు అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. అంటే ఈ ప్రశ్న మీకు మీరే వేసుకోండి. చివరిసారిగా నేను ఈ మాటలు మాట్లాడి ఇతనిని ఈ వ్యక్తిని నేను ప్రోత్సహించినట్లుగా మాట్లాడాను అని ఎప్పుడైనా మనం మాట్లాడామా? కొన్నిసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం, నువ్వు మంచివాడివి, చక్కగా ఉంటావు, బాగా చేస్తావు, ఏమైనా చేయగలవు, నువ్వు నీ చేత అవుతుంది, నువ్వు మంచోడివి అని చెప్పి పాజిటివ్ గా మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి. అలాగా మనం చివరిసారిగా ఎప్పుడు మాట్లాడి ఉంటాం మనసులతో? అది ఒకసారి మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఎప్పటికీ.
1: Okay. Okay. All right, let's move on to point number 5. Remember, we're talking about the Christian and his speech. And this is a very important one. Point number 5. A Christian must be careful about gossip and speaking against others.
0: చూడండి, మనము ఈ రోజు మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏమిటంటే క్రైస్తవుని యొక్క మాట తీరు ఎలాగా ఉండాలని చెప్పుకుంటున్నాము. అందులో భాగంగానే 5వ పాయింట్లోకి మనం 5వ భాగంలోకి వచ్చినప్పుడు క్రైస్తవుడు కొండములు చెప్పడంలో జాగ్రత్తగా ఉండాలి, కొండలు చెప్పడం విషయంలో క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం.
1: Now, let's think about this for just a moment. Gossip, speaking about somebody behind their back. is one of the most destructive types of speech. And that's what we're looking at today, the Christian and his speech. If I choose to gossip about someone, that is the most destructive type of speech that we can do.
0: చూడండి, చాడీలు చెప్పడము. ఈరోజు మనం అంతా కూడా మనం మాట తీరు గురించి నేర్చుకుంటున్నాము. అందులోనే భాగంగా చాడీలు, మనము చాడీలు చెప్పకూడదు అనేటువంటి విషయానికి మనము ఈ విధంగా మనం ఆలోచించాలి. మనము ఎప్పటికైనా కూడా చాడీలు చెప్పడము అని అంటే అర్థం ఏంటి, అతని గురించి మనం అతని వెనకాల అతన్ని కృంగదీసే విధంగా లేదంటే అతనికి విరుద్ధంగా మనం మాట్లాడేటువంటి మాటలే చాడీలు అంటారు. మనం మాట్లాడము ఆ వ్యక్తి గురించి వెనకలు మాట్లాడుతుంటాం. ఓకే
1: ఓకే, I'll talk about India because we have an Indian audience, but the things I'm talking about also happen in the West. But I've been to India 3 times, and Lord willing, I'll be there again, hopefully the first part of next year. So I know what I'm talking about in India.
0: చూడండి, ప్రాముఖ్యంగా భారతదేశం గురించి మనం మాట్లాడుకుందాము. నిజానికి ఇక్కడ కూడా అవి జరుగుతాయి, కానీ ప్రాముఖ్యంగా నేను ఇండియాకు 3 సార్లు వచ్చాను. దేవుని చిత్తం అయితే మళ్ళీ ఒకసారి రావడానికి ప్రయత్నం చేస్తాను. కానీ ఇండియాలో జరుగుతున్నటువంటి ఈ చాడీల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం.
1: There are very few secrets in India. Everybody knows everybody's business.
0: చూడండి, ఈ భారతదేశంలో ఏమని అంటున్నారంటే, భారతదేశంలో కొన్ని మాత్రమే చాలా రహస్యంగా ఉంచబడుతున్నటువంటి మాటలు ఉన్నాయి. నిజానికి అందరికీ అన్ని విషయాలు తెలుస్తూనే ఉన్నాయి.
1: But again, the same thing happens here in the West. So again, I'm not insulting you. I'm just talking about India because I know about India.
0: చూడండి, భారతదేశాన్ని గురించి నేను అంటున్నాను అనుకోకండి, ఇది నా దగ్గర కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. చాలా మందికి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏవి రహస్యాలు అనేటువంటి ఏవి ఉండవు. అన్ని అందరికీ ఓపెన్ గా చెప్పుకుంటూనే ఉంటారు. అది నా దగ్గర కూడా జరుగుతుంటాయి, నేను బాధ పెట్టడానికి కాదు ఇండియాను.
1: So going back to our verse, Solomon here says a tale-bearer. That's a gossip, someone who is bearing a tale. They're telling a story. A tale-bearer reveals secrets. That's what a gossip does. Did you hear about this? Can I tell you? Oh, you won't believe what happened. And that's what they do. Behind the scenes, they're always gossiping. Shh, don't tell anybody, but I'm going to tell you.
0: ఈ చాడీలు చెప్పడం అనేటువంటి విషయానికి వస్తే మనము అసలు ఆగేవారిగా ఉండము. ఎందుకంటే అది ఎంత రహస్యంగా ఉండాలని చెప్పబడినప్పటికీ కూడా దాన్ని మనము, ఇదిగో మీకు చెప్తున్నాను, నీకు ఎవరు చెప్పగాకు, ఈ సీక్రెట్ నీకు మాత్రమే చెప్తున్నాను, నీకెవరు చెప్పగాకు అని చెప్పి అలాగ అందరికి చెప్పేస్తూ ఉంటాం. నిజానికి ఒక వ్యక్తి గురించి వెనకలు మాట్లాడుకుంటుంటాం మనం అందరం కూడా.
1: And probably everybody who's watching and listening has had gossip about them that probably wasn't true. Some may have been true, but a lot of it probably wasn't.
0: చూడండి, ఒకవేళ మనం చాడీలు చెప్పేటప్పుడు అది ఒకవేళ కొన్నిసార్లు నిజమే ఉండొచ్చు, కానీ కొన్నిసార్లు అది నిజం కాకుండా ఉండవచ్చు. ఓకే,
1: gossiping, tale bearing, as Solomon says, it damages friendships, it damages families, it can damage the church.
0: చూడండి, ఈ చాడీలుగా చెప్పుతున్నటువంటి మాటల వలన కొన్నిసార్లు మన బంధాలు కూడా నాశనం అయిపోతాయి. స్నేహితుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, బంధువుల మధ్య కానీ ఈ బంధాలు అనేటువంటివి నిలబడుకోకుండా నాశనం అయ్యే విధంగా ఉంటాయంట ఈ చాడీల వలన.
1: It is not our job as Christians to go around and gossip about other things that other people do. That's not what we do as Christians. We can't do it.
0: చూడండి, క్రైస్తవులం అనేటువంటి మన పని కాదు అండి అది. ఇతరుల గురించి మనము చెడుగా, ఇతరుల గురించి మనము పక్కన చాటుగా మాట్లాడుకోవడం అనేటువంటిది క్రైస్తవులం అనేటువంటి మన పని కాదు అది.
1: And it's very damaging to reputations. I'm sure people have talked about Brother Ravi about things that are not true, but it's just gossip. The same with me. People have said things about me that are totally untrue and can damage your reputation.
0: చూడండి, కొన్నిసార్లు నిజంగా మాట్లాడుతుంటారు, అంటే నా గురించి నీ దగ్గర నీ గురించి నా దగ్గర కొన్నిసార్లు అందరూ కూడా నిజాలే మాట్లాడుతూనే ఉంటారు, కానీ అవి ఆ బంధాన్ని దూరం చేసేవిగా ఉంటాయి.
1: Solomon would warn about gossiping many, many times in the book of Proverbs.
0: Yes. సామెతల గ్రంథంలో సొలొమోను రాజు చాలా మాటలు ఈ విషయాల గురించి పదే పదే పదే దీని గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు.
1: And gossip usually begins with a phrase like, did you hear about so-and-so, about this person? Did you hear about this? That's how gossip starts. Also, I probably shouldn't tell you this, but I'm going to tell you anyways. That's usually how gossip starts.
0: చూడండి, ఈ చాదులు చెప్పడం ఎలాగే స్టార్ట్ అవుతుంది అంటే రహస్యాలను బట్టబయలు చేయడంగా తయారవుతుంది. అంటే ఇది తెలుసా నీకు, ఇది చాలా రహస్యమైనటువంటి విషయము, అయినా నీకు చెప్పకూడదు అనుకుంటున్నాను కానీ చెబుతున్నాను, నీది ఎవరికి చెప్పగాకు అంటూ ఆ రహస్యమైనటువంటి విషయాన్ని మనము చెప్పకూడదు అని అంటూనే ఇతరులకు చెప్పేస్తూ ఉంటాం.
1: And by the way, I'm not just talking about women, because men can be as bad at gossipers as women can be.
0: చూడండి, అది కేవలం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా చేస్తూ ఉంటారు. స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ విధంగా గాసిప్స్ ని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు.
1: But we've got to learn that not everything has to be repeated. Just because I know some information doesn't mean I have to repeat the information.
0: చూడండి, నీకు ఒక విషయం తెలిసింది అని అంటే దాని అర్థము ఆ విషయాన్ని పదే పదే ఇతరులకు చెప్పమని కాదు.
1: So before we repeat things that are told to us, we have to ask, number one, is it true? Because a lot of times one person will gossip to another, to another, to another, and by the time it gets to the end of the line, it's totally different from what the original story was. So is it true in the first place? That's what I have to ask. And then I have to ask also, would it be helpful if I spread this information? And most of the time, the answer is going to be no.
0: చూడండి, మనం ఒక గురించి మాట్లాడే ముందు ఇలాగ మనం ప్రశ్నించుకోవాలి, ఏమని అంటే ఇది నిజమేనా, నేను చెప్పబడుతున్నటువంటి మాట నిజమైనదేనా. ఎందుకంటే మనం ఒక మాటను ఒకసారి ప్రారంభించిన తర్వాత అది ఇతరులకు చేరుకుంటూ చేరుకుంటూ చేరుకుంటూ చేరుకుంటూ చేరుకుంటూ వెళ్ళి చివరకు అసలైనటువంటి విషయానికి బదులుగా ఇక వేరేది ఏదేదో చిత్రంలో అన్నిటినీ కూడా అక్కడ పోగు చేసుకొని అసలైనటువంటి విషయాన్ని మార్చేసుకొని భిన్నంగా తయారైపోతుంది. కాబట్టి అసలు ఇది నిజమేనా నేను చెప్పేది, నేను చెప్పేదిలో ఎంత నిజం ఉంది అని చెప్పి మనం మనల్ని ప్రశ్నించుకోవాలి. ఆ తర్వాత ఇది ఇప్పుడు చెప్పడం అవసరమా, ఇది చెప్తే ఏమవుతుంది, చెప్పకపోతే ఏమవుతుంది అని మనల్ని మనం ప్రశ్నించుకునే వారుగా మనం ఉండాలి.
1: So let me also say that there is a difference between gossip and discussing a real problem. There's a big difference.
0: నేను రెండు వ్యత్యాసమైనటువంటి విషయాలను ఒకసారి పరిశీలన చేద్దాము. చాదులు చెప్పడము అంటే గాసిప్స్ అంటే ఏందని చెప్పడము వేరు, అసలు నిజమైనటువంటి దానిని గురించి మనము ఇతరులతో పంచుకోవడం వేరు, నిజమైనటువంటి జరిగిన వాస్తవాన్ని మనము ఇతరులకు చెప్పుకుంటూ నేర్పించుకుంటూ ఉండడం వేరు, అసలు అది అవసరమే లేని దాని గురించి మనము ఇతరుల గురించి చాటులు చెప్పుకుంటూ ఉండడం వేరు. ఈ రెండు విషయాలను మనము జాగ్రత్తగా గమనించాలి.
1: So let's just say, here's an example. I keep using you, Ravi. I hope it's okay. But let's just say that somebody tells you, well, Brother Ravi is having financial problems. Oh, he can't pay some of his bills. Well, that's, in a way, that's gossip. But if I, as a Christian, take that information and I say, oh, he's having problems, and I go to Brother Ravi and I hand him some rupees and I say, here, use this. I heard some information, and whether it's true or not, I want you to take this money and I want you to use it. Maybe you can. You see the difference. One is spreading gossip. Sometimes it's rumors, but one is helping. So there's a difference in solving the problem versus just spreading gossip. Does that make sense?
0: Certainly. చూడండి, కొన్నిసార్లు ఒక ఒక గాసిప్స్ మనం స్ప్రెడ్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మంచివే జరుగుతూ ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు బ్రదర్ రవి గురించి చెప్పారనుకోండి, బ్రదర్ రవికి చాలా ఇబ్బందిలో ఉన్నాడు, నిజానికి అతడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాడు, అతడు కొన్ని ఖర్చులు ఉన్నాయి, అతనికి చాలా అప్పులు ఉన్నాయి, అతనికి అతడు కట్టుకోవాల్సినటువంటి కొన్ని బిల్స్ ఉన్నాయి, అతడు కొన్ని కొంచెం ఇబ్బందులలో ఉన్నాడు అని చెప్పి నాకు చెప్పారనుకోండి, అంటే పాల్గా చెప్తున్నారు ఈ మాట, నాకు చెప్పారనుకోండి ఇతరుల గురించి నాకు, అప్పుడు నేనేమనుకుంటాను, అతడు విని నిజంగా రవి చాలా కష్టాల్లో ఉన్నాడా, చాలా ఇబ్బందుల్లో ఉన్నాడా, ఇదిగో అతనికి నేను కొన్ని రూపీస్ ఇస్తున్నాను, అతడు దాన్ని చక్కగా తనకున్నటువంటి అప్పులు కానీ తనకున్నటువంటి ఆ ఇబ్బందులు కానీ తీర్చుకుంటాడు అని చెప్పి నేను ఇతరులకు, నేను ఆ సమయంలో ఆ రూమర్ విని ఆ గాసిప్స్ విని నేనేం చేస్తానంటే అతనికి సాయం చేస్తా. కాబట్టి కొన్నిసార్లు ఆ చాడీల వలన కూడా మంచి జరిగేవిగా ఉంటాయి కొన్నిసార్లు, అది ఒకసారి ఆలోచన చేయండి. ఓకే,
1: All right. Let's see here. What do I want to, I guess we can go to, well, let's ask these questions. I'm trying to figure out whether to go to the next point or not. But we have to ask ourselves, are we trying to solve a problem or are we just spreading information? And that's the difference between gossip and helping someone.
0: చూడండి, ఇప్పుడు మనం ఒక ఒక ఒక గాసిప్ ను మనం స్ప్రెడ్ చేసేటప్పుడు మనకు ఏం ఆలోచన రావాలంటే, ఇది నిజమేనా, ఇది చెప్పడం అవసరమేనా అని, తర్వాత ఇది నేను చేస్తుంది, నేను చెప్తున్నటువంటి ఈ మాట వలన మేలు జరుగుతుందా, మేలు జరుగుతుందా లేదా కీడు జరుగుతుందా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. ఓకే,
1: And usually the way that I can tell, by the way, is if I hear something firsthand, then it's not gossip. I will take the firsthand information. In other words, I see something happening or the person has told me, and then I can do some good about it. If I hear something from another person who claims to know about, that's what gossip is. It's hearing from the second or the third or the first, fourth person. That's what gossip is. And I have to stop. I have to be the one as a Christian to stop the line of gossiping.
0: Okay. But again, with that,
1: okay.
0: Clearly
1: gossiping will stop with me. If I hear things from person number two or person number three, rather than from the original person of who has the problem, then all of this other's gossip. That's how you tell the difference. If I know it firsthand, if I know it directly, it's not gossiping because I can help the person. I know the information. But if I'm hearing it from a different person or if I'm spreading it, then that's what gossip is all about.
0: చూడండి, గాసిప్ అంటే మనం ఒకసారి ఆలోచన చేద్దాము, సాడీలు అని అంటే ఏమిటి అని అంటే, డైరెక్ట్ గా నాకు ఆ విషయం అతని గురించి నాకు తెలిస్తే అది అది సాడీలు కాదు, అంటే నీ గురించి డైరెక్ట్ గా నాకు తెలిసింది అనుకోండి, నువ్వే నా గురించి నీ గురించి నాకు చెప్పుకున్నావు అనుకోండి, అది సాడీలు కాదు, అది ఒకరి నుండి ఒకరికి, ఒకరి నుండి ఒకరికి, ఒకరి నుండి ఒకరికి వెళ్ళిపోయి తర్వాత నా దగ్గరికి వచ్చింది అనుకో, అది సాడీలు అనిపిస్తుంది. ఓకే,
1: All right, now that brings us to point number six as we look at the Christian and his speech. And point number six is a Christian speech should always reflect my heart.
0: Okay. చూడండి, ఆరవ భాగంలోకి మనం వచ్చాము. ఒక క్రైస్తవుని మాటలు అతని హృదయాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలి, అంటే మనం ఏం మాట్లాడినా ఆ మాటలు ఎక్కడి నుండి వచ్చేవిగా ఉండాలి, ఎక్కడి నుండి వచ్చేవిగా కనబడాలి అని అంటే అతని హృదయాన్ని గురించి చెప్పేదిగా ఉండాలి మన మాటలు. నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఆ మాటలు నీ హృదయంలో కూడా ఉన్నాయనే విధంగా నీ హృదయమే మంచిదై ఉన్నట్లుగా కనపడాలి. ఓకే,
1: Let's read Matthew chapter 12 and verse 34. Matthew 12 and verse 34.
0: మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుందాము. సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలాగో మంచి మాటలు పలకగలరు, హృదయమందు నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా. ఓకే,
1: సో దిస్ ఇస్ ప్రాబబ్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్ అబౌట్ ద క్రిస్టియన్ అండ్ హిస్ స్పీచ్.
0: చూడండి, క్రైస్తవుని యొక్క మాటల గురించి మనం నేర్చుకుంటున్నాము, క్రైస్తవుని యొక్క మాటల గురించి మొత్తానికి మనం నేర్చుకున్నటువంటి ఈ పాఠములన్నిటికీ కూడా ఆధారమైనటువంటి భాగము ఇదే, ఏంటంటే హృదయమే. నిజానికి ఒక వ్యక్తి హృదయం నిండిన దాన్ని బట్టి అతడు మాట్లాడతాడు. కాబట్టి మన నోరు చక్కగా మాట్లాడాలంటే మనం మొదటిగా హృదయాన్ని సెర్చ్ చేసుకోవాలి. ఓకే,
1: because you see what's in my heart, as we just read, comes out of my mouth. The abundance of the heart, whatever's inside my heart, is going to come out of my mouth.
0: చూడండి, ఇక్కడ మనం చూసుకున్నాం 34 వచనంలో, నా హృదయం నిండిన దాన్ని బట్టి నా నోరు మాట్లాడుతుంది, నా హృదయంలో ఏముంటుందో అదే నా నోట్లో నుంచి వస్తుంది. కాబట్టి నా మాటలు మంచిగా ఉండాలంటే నా హృదయాన్ని సెర్చ్ చేసుకోవాలి ఫస్ట్.
1: So if you, when you hear people that are always arguing and complaining and fussing at others, there's a problem there. There's a heart problem. There's a problem because they're angry. They are not happy with themselves. And it all comes from the heart.
0: Certainly. ఒక వ్యక్తి ఎప్పుడు కోపంగాను చిరాకుగాను ఎదుటి వాళ్ళ మీద నిందలు మోపేవారి గాను ఎదుటి వాళ్ళ మీద చిరాకు పడుతూ ఉండేవాగాను ఉన్నట్లయితే మొత్తానికి అక్కడ సమస్య ఏంటంటే హృదయమే. అతని హృదయాన్ని బట్టే అతడు ఆ విధంగా ఉంటాడు. కాబట్టి అతడు ముందుగా తన హృదయాన్ని మనం సరి చేసు అతడు ముందు ముందుగా తన హృదయాన్ని తను సరి చేసుకునేవాడిగా ఉండాలి. అప్పుడు తర్వాత వ్యక్తులతో మంచిగా ఉంటారు.
1: And we see people and know people that their heart is full of anger, it's full of bitterness or jealousy, and it always comes out. Those are the ones who are gossiping. Those are the ones who are trying to make others look low and make themselves look high, because in their heart there's anger and bitterness and pride.
0: ఇక్కడ సమస్య ఏమై ఉన్నది అంటే అతని యొక్క హృదయం సమస్య ఉన్నది. చూడండి ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి కోపంగా మాట్లాడుతున్నాడు అంటే, ఒక వ్యక్తి విచారంగా మాట్లాడుతున్నాడు అంటే, ఒక వ్యక్తి ఎదుటి వాడి మీద కోపపడుతూ ఉన్నాడు అంటే, లేదా ఒక వ్యక్తిని తగ్గించి అతను మాత్రమే తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడనంటే మొదటిగా అతని సమస్య హృదయమే. అతని హృదయమే మొదటిగా సమస్యగా ఉన్నది. ఓకే,
1: So in the next verse of Matthew 12 and verse 35, Jesus would talk about a good man out of the good treasure of his heart bringeth forth good things. And so he's just basically saying the same thing, that whatever's in my heart is going to come out of my mouth.
0: చూడండి, ఆ 35వ వచనంలో మళ్ళీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అంటే, నేను ఏమైతే మాట్లాడుతున్నానో అది అంతా కూడా నా హృదయంలో నుండి వస్తుంది. ఒకవేళ నేను మంచివాడిని అయితే ఆ మంచివాడు మంచి మాటలను హృదయంలో పెట్టుకుంటాడు, కాబట్టి మంచితనాన్ని నోటి ద్వారా చూపిస్తాడు. కాబట్టి సజ్జనుడు తన మంచితన నిధిలో నుండి మంచి మాటలే మాట్లాడతాడు కదా. కాబట్టి అక్కడ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నాడు యేసుక్రీస్తు.
1: And we know two different types of people. We know one person, when we see them coming, we think, oh no, I don't want to see them to come, because we know they're always going to say something bitter and negative, and we just don't want to have anything to do with them. We don't want to see them. We want to run the opposite direction.
0: చూడండి, మనం రెండు రకములైనటువంటి విషయాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక రకమైనటువంటి వ్యక్తి మనకు, మనం ఒక దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఒక వ్యక్తి మన దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు అతని గురించి మనం ఏమనుకుంటామంటే రెండు విధాలుగా అనుకుంటాం. ఒకటి, వీడు వస్తున్నాడు, వీడు వచ్చాడంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళని తిడుతూ ఉంటాడు, ఎప్పుడో ఒకసారి ఏదో ఒకటి అంటూనే ఉంటాడు, వాళ్ళ నీళ్ళు అంటుంటాడు, వీళ్ళ నీళ్ళు అంటుంటాడు, వీడు రాకపోవడమే మంచిది, వీడు వస్తే ఏదో ఒకటి చెప్తాడు అని చెప్పి ఒక రకమైన వ్యక్తిని మనం చూసినప్పుడు అలాగే మాట్లాడుకుంటాం. ఓకే,
1: And then we have the second person who, oh, you love to see them because they're always positive. You want to hug, at least in the West, you know, we hug people all the time in the West. So you want to hug them and you want to say, oh, I'm so happy to see you, because in their heart, they always have good things to say.
0: చూడండి, అయితే ఇంకొక రకమైనటువంటి వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఆ వ్యక్తి రాగానే, అబ్బా వచ్చాడు, మంచి వ్యక్తి వచ్చాడు, రా నా దగ్గర పక్కన కూర్చో, నాతో పాటు మాట్లాడు, నువ్వు నీతో మాట్లాడితే నాకు సంతోషంగా ఉంటది అని చెప్పి అలాగా ఆ వ్యక్తిని మనము రిసీవ్ చేసుకొని, అలాగా కౌగిలించుకొని, చక్కగా అతనితో మాట్లాడుకొని, అతనికి దగ్గర కూర్చోబెట్టుకొని అతని మాటలు మనం వింటేటో వినేవారుగా మనం ఉంటాం. నిజానికి ఈ రెండు రకములైనటువంటి వ్యత్యాసాలను మనం అసలు గమనించాలి. ఓకే,
1: So the bottom line is that whatever's in our hearts is going to come out of our mouth. Good things or bad things.
0: చెడ్డది కానీ మంచిది కానీ ఏదైనా కానీ సరే మన హృదయంలో ఏది నిండి ఉంటుందో అదే నా మన నోరు మాట్లాడుతుంది. కాబట్టి మన సారీ మన హృదయాన్ని మనం సర్చ్ చేసుకోవాలి ఫస్ట్.
1: Let's read one more scripture. Psalm 19 and verse 14. Psalm 19 and verse 14.
0: చూడండి, కీర్తనల గ్రంథము 19వ కీర్తన 14 వచ్చాను మనం చదువుకుందాము. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నా నీ దృష్టికి అంగీకారములు అవును గాక.
1: Now notice that the words here in this scripture, the psalmist says, the words of my mouth and the meditation of my heart, both of those are connected. Whatever I'm thinking in my heart, the meditation of my heart and the words of my mouth, those are connected.
0: చూడండి, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును రెండు కూడా ఒకే అర్థాన్ని ఇస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి ఒకసారి. ఎందుకంటే నా నోటి మాటలు నా హృదయ ధ్యానము, నా హృదయ ధ్యానములో ఉన్నటువంటివి నా నోటి మాటలు కదా. నా హృదయ ధ్యానములో నా హృదయంలో ఉన్నటువంటి నేను ధ్యానిస్తున్నటువంటి నా మాటలే నా నోటి మాటలు కదా. కాబట్టి నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారం అవును గాక అంటున్నాడు కీర్తనకారుడు. ఓకే,
1: సో దేర్ ఫోర్ ఇఫ్ వీ వాంట్ టు ఇంప్రూవ్ అవర్ స్పీచ్ దెన్ వీ హ్యావ్ టు మెడిటేట్ అపాన్ గాడ్స్ వర్డ్ బికాస్ దట్స్ వేర్ గుడ్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ Because God knows good. That's how we know to do good things is from God Almighty. And so if we're going to meditate, what are we meditating upon? We're meditating upon God's word.
0: చూడండి, ఇక్కడ మనకు చెప్పబడుతున్నటువంటి విషయాన్ని బట్టి చూసినప్పుడు ఖచ్చితంగా మన హృదయ ధ్యానంలో దేవుని కూర్చున్నటువంటి వాక్యం ఉంటే అవి మాటలు మంచి మాటలు అవుతాయి. ఎందుకంటే దేవుడు ఇచ్చేటువంటి ప్రతిదీ కూడా మంచిదే కాబట్టి దేవుడు ఇస్తున్నటువంటి ఆ మంచి మాటలను మనం హృదయంలో పెట్టుకుంటే మన నోటి మాటలు దేవుడికి అంగీకారంగా ఉంటాయి. అప్పుడు మన నోరు కూడా చక్కగా మాట్లాడుతుంది.
1: All right, so as we close out the lesson today, let's talk about or remind ourselves of a few things. First of all of us use words every day. Unless you can't talk, as soon as we wake up, we're talking to people, whether it's our husband or wife or our mother or father. We're all using words every single day.
0: చూడండి, మనము ప్రతిరోజు కూడా మన నోరును వాడుతూనే ఉంటాము. మన తల్లిదండ్రులతో, మన భార్యలతో, మన పిల్లలతో, మన కుటుంబంతో, మన స్నేహితులతో, మన పొరుగు వారితో, ప్రతి ఒక్కరితో కూడా మన నోరుతో మాట్లాడుతూనే ఉంటాము.
1: And so we all speak probably thousands of words in a single day. So we have to ask, are my words helping people or are my words hurting people?
0: చూడండి, వేల మాటలు మన నోట్లో నుంచి మాట్లాడుతూనే ఉంటాం, కానీ మనం ఆలోచన చేయాలి, నా నోటి ద్వారా వస్తున్నటువంటి నా మాటల ద్వారా ఎదుటి వాళ్ళకు క్షేమాభివృద్ధి కలుగుతుందా, లేదంటే వారు కృంగిపోయే విధంగా నేను ఏమైనా మాట్లాడుతున్నానా అని మనం మన నోరుని ఎప్పటికీ మనం ప్రశ్నించుకునే వారిగా ఉండాలి. ఓకే,
1: and one thing that we also have to talk about is the heart and the tongue are very closely connected, as we read in the scripture. And so if I can control my heart, I can control my tongue. If I control my tongue, I can control my heart. It goes both ways.
0: చూడండి, హృదయము నోరు రెండు కూడా కనెక్ట్ గా ఉన్నాయి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే వచనాలు చూసుకున్నాం, హృదయం నిండినది బట్టే నోరు మాట్లాడుతుంది. నోట్లోంచి ఏం రావాలో అది హృదయంలోనే రావాలి. కాబట్టి ఈ రెండు విషయాలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ రెండు కూడా ఒకటే అర్థాన్ని ఇస్తున్నాయి. కాబట్టి మనం మాట్లాడే మాటలు హృదయాల్లోను నోరులోను శుభ్రపరచుకొని ఉండే విధంగా ఉండాలి.
1: All right, so that's going to close out our lesson today. Now, next week, Lord willing, we're going to talk about the Christian marriage and the home. The Christian marriage and the home.
0: దేవుని చిత్తం అయితే రేపు వారము క్రైస్తవుడు మరియు అతని వివాహము అతని యొక్క కుటుంబం గురించి రేపు వారం మనం చర్చించుకుందాము. ఓకే.
1: So in India, for example, you get married different ways than we do here in the West. Here we are able to choose our mates. There in India, sometimes your parents will choose your mates. We're not going to talk about how you find your mate. We're going to talk about what happens when you get your mate, your husband or wife. How do you treat them, and what is supposed to be the biblical way of marriage, and how that affects our home when we have children. That's what we'll talk about.
0: ఓకే చూడండి, ఒకవేళ ఆయన అమెరికాలో ఉన్నటువంటి పద్ధతులను చూస్తే పెళ్లి కుమారుడే పెళ్లి కుమార్తెను వెతుకులాడుకొని పెళ్లి చేసుకొని ఇద్దరు కలిసి ఉంటారనే విషయం ఉంది. అయితే మన భారతదేశంలో తల్లిదండ్రులు భార్యలను చూస్తూ పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. అది ఎలాగైతే ఎలాగైనా కానీ సరే పెళ్లిళ్ళు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు ఎలాగ పెళ్లి చేసుకోవాలి, లేదా అంటే పెళ్లిళ్ళు వేరే వేరే విధాలుగా చేసుకోవచ్చు, మాకు మీకు వేరుగా ఉండొచ్చు, కానీ పెళ్లిలలో పెళ్లి జరిగిన తర్వాత భార్యతో ఎలాగా ఉండాలి, భర్తతో ఎలాగా ఉండాలి, కుటుంబాన్ని ఎలాగా నడిపించుకోవాలి అనే విషయానికి వచ్చినప్పుడు క్రైస్తవుడు ఎలాగా ఆ కుటుంబాన్ని, ఆ భార్యను, ఆ పిల్లాన్ని, ఆ భర్తను, ఆ కుటుంబాన్ని ఎలాగ నడిపించుకోవాలి అనే విషయాన్ని దాని గురించి రేపు వారం మనం చర్చించుకుందాం. ఓకే.
1: All right. Well, we are so thankful for all of you being here with our class today, and we hope that it's been helpful. Are there any questions, by the way, that we need to answer? Anybody have questions?
0: No questions, brother.
1: No questions. Okay. All right. Well, we'll close with a word of prayer, and then we will see each other, Lord willing, next week. Shall I lead the prayer?
0: Yeah.
1: Okay, sure. All right, here we go. Our Father in heaven, once again, we're so thankful for the day that you've given us.
0: పరలోకమందున తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామే మా తండ్రి, మరొకసారి మీ వాక్యమును చదువుకోవడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి.
1: And as those in India, as we are doing this class, as the night gets ready to get deeper and deeper, we ask, Father, for your blessings upon each and every one. All of our students who are there and listening live and watching live, and those who will watch and listen later.
0: తండ్రి, ఈ వాక్యమును వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లోతైనటువంటి విషయాలను తెలుసుకొని వారి యొక్క జీవితాలను బాగుపరచుకోవడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ, అలాగే వారందరూ కూడా వాటిని విని దాని ప్రకారం నడుచుకున్నట్లు వారిని చక్కదిద్దామని కోరుకుంటున్నాం మా తండ్రి. ఈ తరగతిని ఇలాగే కానీ మా తర్వాత యూట్యూబ్ లో కావచ్చు, రేడియోలో కావచ్చు మా తండ్రి, ఎలాగైతే వీటిని వింటున్నారో వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి.
1: Forgive us of our sins through the blood of Jesus Christ.
0: మా తండ్రి, యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మా పాపములను క్షమించమని మా పాపములను మీ ఎదుట ఒప్పుకొంటున్నాము.
1: And help us, as we have talked about this week and last week, to understand that our speech and controlling our tongue and our hearts are very important in the Christian life.
0: మా తండ్రి, గడిచినటువంటి వారము, ఈ వారం, రెండు వారాలు కూడా మేము క్రైస్తవుని యొక్క మాట తీరు గురించి మేము నేర్చుకుంటూ ఉన్నాము మా తండ్రి. ఈ వాక్యాన్ని బట్టి మేము చక్కదిద్దుకున్నట్లు, మా నోరును చక్కదిద్దుకున్నట్లు మాకు సహకరించమని కోరుకుంటున్నాం మా తండ్రి.
1: Help us to realize that this life is only temporary and that we have our heavenly home that's waiting on us one day.
0: మా తండ్రి, జీవితం అంతా కూడా తాత్కాలికమని మేము తెలుసుకున్నట్లు, మా పరలోకం అనేటువంటి స్థిరమైన స్థావరం ఉందని గుర్తించినట్లు మాకు సహాయం దయచేయండి మా తండ్రి.
1: And because of that, help us to live in such a way that heaven can be our home one day.
0: మా తండ్రి, మాకందరికి కూడా పరలోకమే నిత్యమైనటువంటి నివాసంగా అవుతుందనే విషయాన్ని మాకు గుర్తు చేయండి మా తండ్రి. ఒకరోజు మేము నిత్యమైనటువంటి నివాసమైన పరలోకానికి చేరుతామని, అక్కడే మేము ఒక అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని స్వతంత్రించుకోవాలని మేము బ్రతుకున్నట్లు సహాయం చేయండి మా తండ్రి.
1: Bless every single person who is there with Brother Ravi, and then those who will be watching. Help them, Father, that they can have good health, that their families will be well, and that we can realize the great blessings that you send our way.
0: తండ్రి, సహోదరులు అయిన రవి గారిని, వారి కుటుంబములు, వాళ్ళ నాన్నను, వాళ్ళ అమ్మను, వాళ్ళ భార్యను, ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ఈ తరగతిలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి మా తండ్రి.
1: Above all, we're thankful for Jesus Christ, our Lord and Savior.
0: మా తండ్రి ఈ విన్నపములన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అడుగుచున్నాం మా తండ్రి.
1: And we ask this prayer in his name.
0: ఇవన్నీ కూడా ఆయన నామమునే అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.
1: ఆమేన్. All right. Very good to see everyone. Hope that everyone has a good night.
0: Okay. Amen, brother. Thank you, brother.
1: Okay. Thank you very much. All right. We'll see you next time.